0: 98.5
1: 2 000 FM.

ripenserai agli angeli, al caffè caldo svegliandoti.

down. Any day of the week. I'm good to you. Come here.

0: 98.5
1: 2000
0: FM.
2: Noi che da dentro di noi c'era soltanto confusione.

0: 98.5
1: 2000 FM.
2: Bile bile sen bir kahkaha, bense latife olamadık yine.

0: 为什么不，为什么不肯说？
1: 98.5 2 000 FM

稍微低谷，好呀。瞧过你那个姑娘来喊了，谁过呀？不了，俺老三十万年时间，我都该过过那个路。

తెలుగువాణి శ్రోతలందరికీ శుభోదయం, సుస్వాగతం. శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, పూర్వ ఫల్గుణి నక్షత్రం, పంచమి, శనివారం అనగా జూలై నెల 18వ తేదీ 2026వ సంవత్సరం. ఈనాటి తెలుగువాణి కార్యక్రమాన్ని మీకు సవినయంగా సమర్పిస్తున్నవారు కోడూరు రామమూర్తి, మరియు ఈ వారపు వార్తలను సంకరించి మీకు అందజేయువారు శ్రీమతి ఉడత కామేశ్వరి గారు. ఈ కార్యక్రమంలో భక్తిరంజని, ఈ వారం ప్రశ్న ఫలితాలు, వార్తలు, ప్రకటనలు యథావిధిగా ఉంటాయి. ఈ కార్యక్రమం ప్రత్యేక అంశం పాశుపతాస్త్రం. సరళమైన రీతిలో అందరికీ అర్థమయ్యేలా వివరించడానికి ప్రయత్నిస్తాను. అందులో భాగంగా అంతా శివమయం అనిపించేలా ఆ సదాశివుని భక్తి గీతాలు వినిపించదలచాను. సర్వం శివమయం. శ్రోతలు అందరూ శ్రద్ధతో ఆలకించండి, ఆ పరమశివుని ఆరాధించండి. ముందుగా భక్తిరంజనిలో శ్రీశైల మల్లికార్జున భక్తి గీతంతో ప్రారంభిద్దాం.

0: ఇప్పుడు ఈనాటి వార్తల ముఖ్యాంశాలను కామేశ్వరి గారు వినిపిస్తారు.
1: ధన్యవాదాలు రామ్మూర్తి గారు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. పూరి శ్రీక్షేత్రంలో వైభవోపేతంగా రథయాత్ర, తరలివచ్చిన భక్తులు. ప్రఖ్యాత గాయని ఎస్ జానకి అనారోగ్యంతో కన్నుమూత, మూగబోయిన సినీ ప్రపంచం, మైసూర్లో జరిగిన అంత్యక్రియలు. పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభించిన ప్రధాని మోదీ. తొలిసారి జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ సెమీఫైనల్కు చేరిన పీవీ సింధు. అర్జెంటీనా వరుసగా రెండోసారి ఫీఫా ప్రపంచకప్ ఫైనల్కు చేరిక. ఫైనల్లో స్పెయిన్తో తలపడనున్న అర్జెంటీనా. ఈ వార్తలలోని పూర్తి వివరాలను 9:30 వినగలరు.
0: ఇప్పుడు ఈ వారం ప్రశ్న. మా ఈ వారం ప్రశ్న ఏమనగా, ప్రసిద్ధిగాంచిన పశుపతినాథ దేవాలయం ఏ నదీ తీరంలో, ఏ ప్రాంతంలో ఉంది? శ్రోతలు తమ సమాధానాలను మన అసోసియేషన్ వెబ్ ఈమెయిల్ wani@sydneytelugu.org ద్వారా 9:20 పంపగలరు. ఈ వారం ప్రశ్నకు సమాధానాలు ఇచ్చిన శ్రోతలలో ఒకరిని లాటరీ పద్ధతిలో ఎంపిక చేసి విజేతకు స్వాగత్ బిర్యానీ వెంట్వర్త్ విల్ వారి $25 ఫుడ్ గిఫ్ట్ ఓచర్ను తెలుగువాణి ద్వారా అందజేయబడుతుంది. శ్రోతలు త్వరపడండి. wani@sydneytelugu.org ద్వారా మీ సమాధానాలను 9:20 పంపండి. ప్రశ్న ఇంకొకసారి, ప్రసిద్ధిగాంచిన పశుపతినాథ దేవాలయం ఏ నదీ తీరంలో, ఏ ప్రాంతంలో ఉంది? పశుపతినాథ దేవాలయం ఆ నది పేరు చెప్పండి, అక్కడ ఆ ప్రాంతం పేరు చెప్పండి. ఇది ఈ వారం ప్రశ్న 9:20. ఇప్పుడు ఇక ప్రత్యేకాంశానికి వెళ్దాం. ముందుగా ప్రత్యేకాంశం ముందుగా పాశుపతాస్త్రం గురించి కొంత వివరణ విశ్లేషణ ఇవ్వదలచాను. పరమేశ్వరుడు ధరించిన రూపాలలో కిరాత రూపం ఒకటి. ఆ కిరాత రూపం తమిళనాట కొన్ని ఆలయాలలో కనిపిస్తుంది. అర్జునుడికి పాశుపతాస్త్రం ఇవ్వడం కోసం పరమేశ్వరుడు ఈ రూపాన్ని ధరించాడు. ఈ కథే ఈనాటి ప్రత్యేకాంశంగా తెలుగువాణి శ్రోతలకు ఆలకింపదలిచాను. ఇది పాశుపతాస్త్రం అనే చిన్న కథ. పాండవుల అరణ్యవాసంలో వ్యాసోపదేశంతో ధర్మరాజానుమతంగా అర్జునుడు శివుని కోసం తపస్సు చేసి శివానుగ్రహంతో పాశుపతాస్త్రం అనే గొప్ప అస్త్రం సాధించడం ఇతివృత్తం. ఈ రచన సులభంగా, సుందరంగా పాఠకులకు శ్రోతలకు అర్థమయ్యేలా రచన గావించిన యువశ్రీ ఉన్నవ గణేష్ గారు నా చిరకాల మిత్రులు. వీరి రచన సరళమైనది, చదవటానికి వీలైనది, వినటానికి వింపైనది. సహృదయ మిత్రుడు శ్రీ ఉన్నవ గణేష్ గారికి నా కృతజ్ఞాభివందనములు. పాశుపతాస్త్రం గురించి విశ్లేషించే ముందు పాశుపతి అష్టకం విందాం.

సంస్కృత మహాభారత కావ్యంలో భాగమైన కిరాతార్జునీయంలో ఇంద్రకీల పర్వతంపై అర్జునుడికి కిరాతుడి అవతారంలో ఉన్న శివుడికి మధ్య యుద్ధం జరిగింది. అయితే ఇంద్రకీల పర్వతం గురించి దేశవ్యాప్తంగా ప్రజల్లో అనేక అభిప్రాయములున్నాయి. కిరాతార్జునీయాన్ని వ్రాసిన భారవి ఉత్తర భారతదేశానికి చెందినవాడు కనుక తన ప్రకారం ఇంద్రకీల అనగా హిమాలయాల్లో భగీరథ నది గంగానది ఒడ్డున ఉన్న పర్వతమని పూర్వం కవులు సర్వసాధారణంగా తమ కావ్యాల్లో స్థానికంగా లేక చేరువలో ఉన్న భౌగోళిక ప్రదేశాలను మాత్రమే పేర్కొనేవారని పలువురి అభిప్రాయం. కిరాతార్జునీయాన్ని శ్రీనాథుడు తెలుగులోకి అనువదించి విజయవాడ నగరంలో కృష్ణానది ఒడ్డున ఉన్న కొండని ఇంద్రకీలాద్రిగా భావించి శివుడిని బోయవాడి అవతారంలో పరిచయం చేయడం వలన తెలుగువారు కిరాతార్జునీయం కథ విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరిగిందని నేటికీ భావిస్తున్నారు. అలాగే కిరాతార్జునీయాన్ని కన్నడ భాషలోకి అనువదించుట వలన కర్ణాటక రాష్ట్రంలో కొప్పల్ జిల్లాలో పల్కిగుండు అనే కొండ ప్రదేశం ఈ పేరున ఉంది. బౌద్ధ మతము హిందూ మతము విరాజిల్లుతున్న ఇండోనేషియా దేశంలోని హిందువులు అక్కడ ఉన్న ఒక పర్వతాన్ని ఇంద్రకీల పర్వతంగా భావిస్తున్నారు. విజయవాడ నగరం ఇంద్రకీలాది పర్వతం విజయవాడ నగరంలో ఉంది. ఈ పర్వతం మీద అర్జునుడు శివుని కొరకు తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని సంపాదించాడని ప్రతీతి. ఇక్కడే అర్జునుడు శివపార్వతులతో యుద్ధం చేశాడని నమ్మకం. ఆ స్థలంలోనే కనకదుర్గ ఆలయం వెలసిందని నమ్మకం. స్థానికంగా వాడుకలో ఉన్న కథనం ప్రకారం అసలు ఆలయం కొండ మీద ఉందని, సామాన్య మానవులకు కనిపించదని, ఇప్పుడు ఉన్న ఆలయం మానవుల కోసం నిర్మించబడిందని అంటారు. ఇంద్రకీలాద్రి కొండ అప్పట్లో మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు విస్తరించి ఉండేదని, చుట్టుపక్కల సుమారు 10 కిలోమీటర్ల మేర దట్టమైన అడవి ఉండేదని ఓ కథనం. మధ్యలోకి కృష్ణానది ప్రవాహం రావడంతో కొండ మధ్యలో బెజ్జం ఏర్పడిందని, ఆ తర్వాత రూపుదాల్చిన పీఠభూమిలోనే విజయవాడ నగరం వెలిసిందని చరిత్రకారులు చెబుతారు. అందుకే బెజవాడను మొదట్లో బెజ్జంవాడ అని పిలిచేవారట. ఆ రోజుల్లో ఇంద్రకీలాద్రికి వెళ్ళటానికి కనీసం నడకదారి కూడా ఉండేది కాదట. 1906 నాటికి ఇక్కడ చిన్న గుడి ఉన్నట్లు తెలుస్తోంది. అభిషేకాలు అర్చనలు లేవు కానీ దీపం మాత్రం వెలిగించేవారు. క్రూరమృగాల ప్రాంతంలో కొండపైకి రహదారి ఏర్పాటైంది. ఆలయం చుట్టూ రాతి కట్టడం నిర్మించారు. 2002 ఆలయ గోపురానికి బంగారు కవచం తొడిగారు. గతంతో పోలిస్తే 1990 నుంచి దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పాశుపతాస్త్రం హిందూ పురాణాలలో అత్యంత శక్తివంతమైన మరియు వినాశకరమైన అస్త్రం. ఇది పరమశివుడికి సంబంధించినది మరియు వారి అనుగ్రహం ద్వారా మాత్రమే పొందగల అద్భుతమైన ఆయుధం. దీని గురించి క్లుప్త విశ్లేషణ ఇక్కడ ఉంది. పాశుపతాస్త్రం అంటే పశుపతి అంటే శివుడు ఒక అస్త్రం. ఇది మహాశివుని యొక్క అత్యంత ఉగ్రరూపానికి సంకేతం. ఇది సమస్త సృష్టిని అంతం చేయగల సామర్థ్యం ఉన్న అస్త్రం. ఇది బ్రహ్మాస్త్రం, నారాయణాస్త్రం వంటి ఇతర అస్త్రాల కంటే చాలా రేట్లు శక్తివంతమైనది. దీనిని మించిన అస్త్రం లేదని పురాణాలు చెబుతాయి. ఈ అస్త్రాన్ని కేవలం తపస్సు మరియు శివుని ప్రత్యక్ష అనుగ్రహం ద్వారా మాత్రమే పొందగలరు. పాండవులలో అర్జునుడు శివుని కోసం తపస్సు చేసి ఈ అస్త్రాన్ని పొందాడు. దీనిని

విధ్వంసాన్ని కలిగిస్తుంది. ఇది లక్ష్యాన్ని చేరుకోవడమే కాకుండా పరిసర ప్రాంతాలను కూడా భస్మం చేస్తుంది. దీని విశిష్టత ఏంటంటే, పాశుపతాస్త్రం కేవలం ఒక ఆయుధం కాదు, ఇది శివుని యొక్క తత్వాన్ని అంటే ఎనర్జీ పవర్ సూచిస్తుంది. ఇది దైవిక మరియు భౌతిక శక్తులపై సంపూర్ణ నియంత్రణను ఇస్తుంది. ఇప్పుడు మరో భక్తిగీతం వినండి, కథలోకి తర్వాత వెళ్దాం.

0: ఇప్పుడు నిలయంలో సమయం 8:30 కావచ్చిందండి. కొద్దిసేపట్లో కొన్ని ప్రకటనలు విందాము, ఆ తర్వాత ఈ వారం ప్రశ్న మరొకసారి విందాము.
1: It's complete quality dentistry to the entire family at affordable prices. We have highly experienced dentists and specialists to address all your dental needs. Apex Dental provides general and children dentistry, cosmetic dentistry, implants, crowns and bridges. Apex Dental is located at 4 convenient locations: Liverpool, Balcombe Hills, Quakers Hill and Wentworthville. Make an appointment today. Please call 1300 Apex Dental. For details, please visit our website www.apexdentalcentre.com.au. Apex Dental has Telugu speaking dentists at all locations. Apex Dental Centre is a proud sponsor of Telugu Vani on 2000 FM.
2: విన్స్ టాక్సేషన్ సర్వీసెస్ అన్ని రకములైన ఆదాయపు పన్ను మరియు సెల్ఫ్ మేనేజ్డ్ సూపర్ ఫండ్, నెగటివ్ గేరింగ్, ఇంకా హోమ్ అండ్ బిజినెస్ లోన్ వ్యవహారాల కోసం ఆస్ట్రేలియా టాక్సేషన్ రంగంలో ఎంతో అనుభవజ్ఞులైన శ్రీ కూచి శ్రీనివాసరావు గారిని 02-9893-7877 లేదా 04-13-362-797 పై సంప్రదించండి. Wins Taxation Office is in George Street, Parramatta. You do your business and we do your business. Wins Taxation is a proud sponsor of Telugu Vani on Radio 2 Triple O FM 98.5.
0: ఇప్పుడు ఈ వారం ప్రశ్న మరొకసారండి. ఈ వారం మేము అడిగిన ప్రశ్న ఏమిటంటే, ప్రసిద్ధిగాంచిన పశుపతినాథ దేవాలయం ఏ నదీ తీరంలో ఏ ప్రాంతంలో ఉంది? ప్రశ్న మరి ఒకసారి. ప్రసిద్ధిగాంచిన పశుపతినాథ దేవాలయం ఏ నదీ తీరంలో ఏ ప్రాంతంలో ఉంది? ఈ ప్రశ్నకు సరైన సమాధానం 9:30 లోపు మన వెబ్సైట్ sydneytelugu.org ద్వారా తెలియచేయగలరు. ఇప్పుడు మన ప్రత్యేక కార్యక్రమంలోకి మళ్ళీ వెళ్ళిపోదాం.
3: పశుపతాస్త్రం ఈ కథను ఇప్పుడు వివరంగా వినిపిస్తాను, శ్రద్ధగా వినండి శ్రోతలు. పాశుపతాస్త్రం. అరణ్యవాస సమయంలో ఒకనాడు ధర్మరాజు జరిగిన అనర్థాల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ద్రౌపది ధర్మరాజు వద్దకు వచ్చి ధర్మరాజుతో, మహారాజా, మీరు ఇలా విచారిస్తూ ఉంటే ఏమిటి ప్రయోజనం? అసలు ఎంత ధైర్యవంతులు మీరు, ఈ స్థితికి దిగజారి ఇలా విచారంగా ఉన్నారు, ఇంత మౌనం ఎవరి కోసం? ధృతరాష్ట్రుడు మనకు జరిగింది అన్యాయమని తెలిసినా కూడా తన కొడుకుల సుఖం కోసం మిమ్మల్ని రాజ్యం నుండి వెళ్ళగొడుతుంటే ఒక్క మాట చెప్పి అడ్డుకోలేదు. సరే, మీరు రాజ్యం నుండి అడవికి వచ్చారు, అయినా ధృతరాష్ట్రుడికి అతని కొడుకులకు కోపం తగ్గిందా? అది ఎప్పటికీ తగ్గదు. పైగా పుత్ర వ్యామోహంతో ధృతరాష్ట్రుడి మనసు రాయిలా మారింది. మనల్ని ఆయన కొడుకులు ఎన్ని విధాలుగా అవమానించినా ఎప్పుడూ ధృతరాష్ట్రుడు కొడుకులను మందలించలేదు. రాజభోగాలు వదలి అడవులలో ఉంటున్నా తాను వచ్చి పరామర్శించలేదు. బహుశా బ్రహ్మదేవుడు కూడా ధృతరాష్ట్రుడి లాంటి వాడేమో. ఇన్ని అనర్థాలు జరుగుతున్నా ఏమీ తెలియనట్టు ఉంటున్నాడు. మహాబలవంతులైన మీ తమ్ముళ్ళు అంటే ద్రౌపది చెప్తుందన్నమాట. మహాబలవంతులైన మీ తమ్ముళ్ళు కేవలం మీ మాట విని తమ పరాక్రమాలను వదిలేశారు. మీరు ఏ స్థితి నుంచి ఏ స్థితికి వచ్చారో తెలుసా? వందల వేల లక్షల మందికి అన్నం పెట్టిన మీకు ఈరోజు కందమూలాలు దిక్కుగా నిలిచాయి. పట్టుపరుపుల మీద సేద తీరే మీరు బండరాళ్ల మీద నిద్రించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సమయంలో కోపాన్ని విడిచి ఇలా ఏమీ పట్టని విధంగా విచారించడం మీకు సబబుగా ఉందా? మీ సోదరులను చూశారా? పెద్ద పెద్ద మర్రి చెట్లను సైతం పికిలించగల బలం ఉన్న భీమసేనుడు కేవలం కందమూలాలు తిని ఇలా చిక్కి శల్యమయ్యాడు. గురువు నేర్పిన విలువిద్యలో విశ్వవిజేతగా పేరు పొందిన అర్జునుడు అడవి జంతుల మధ్యలో తిరుగుతున్నాడు. ఇదంతా చూస్తూ మీరు సహనంతో ఉన్నారా? నాకు మనసు ప్రతీకారంతో దావాగ్నిలా ఎగిసిపడుతోంది అంటుంది ద్రౌపది. ఇంకా కేవలం తేజస్సుతో దయతో సమయానుకూలంగా ఉన్న రాజు ప్రజల చేత గుర్తింపు పొందలేడు. పూర్వం బలిచక్రవర్తి ప్రహ్లాదుని అడిగాడు, తేజస్సు గొప్పద దయ గొప్పద అని. అందుకు ప్రహ్లాదుడు, అన్ని సమయాలలో దయగా ఉండటం పనికిరాదు, అలాగని ఎల్లప్పుడూ ధైర్య సాహసాలను చూపించడం కూడా తగదు. అవసరాన్ని బట్టి ధైర్యాన్ని క్షమను సమంగా చూపించాలి. నిరంతరం సేవకుల తప్పులను క్షమిస్తుంటే వాళ్ళు మనకు ప్రమాదం తెచ్చే అవకాశం కూడా ఉంది. ఎక్కువ కఠినత్వం కలిగిన రాజు ప్రజలకు శత్రువులానే కనపడతాడని చెప్పాడు. కాబట్టి మహారాజా, ఒకసారి తప్పు చేసిన వారిని క్షమించవచ్చు, కానీ తప్పులు చేయటమే అలవాటుగా కలిగిన వారిని క్షమించడం సాధ్యమా? మీరు ఎన్ని అనుకున్నా ఈ సమయంలో మీ భుజబల పరాక్రమాలను శత్రువులకు చూపించక తప్పదు. ఇప్పుడు మీ బలాన్ని వదిలి ఆలోచనలకే పరిమితం అయితే రాబో రోజుల్లో మనం మరిన్ని కష్టాలు అనుభవించక తప్పదు అని ద్రౌపది అన్నది. ద్రౌపది మాటలు విన్న ధర్మరాజు ఆమెతో, ద్రౌపది, ఇన్ని మాటలు మాట్లాడావు, కానీ క్రోధం వల్ల ధర్మార్థ కామాలకి విఘాతం కలుగుతుంది కదా. కోపిష్టితనం ఉన్నవాడు కార్యసాధకుడు కాలేడు. కోపం ఉన్నవాడు విచక్షణాలోపం వల్ల గురువులను నిందిస్తాడు, అమాయకులను విచక్షణా జ్ఞానం లేకుండా వధిస్తాడు. తాను అనుకున్నది జరగకపోతే అదే కోపంలో ఆత్మహత్య కూడా చేసుకుంటాడు. కనుక ఈ కోపానికి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నిజానికి వివేకవంతుడైన వాడు కోపాన్ని విడిచిపెట్టినప్పుడే మహా తేజస్సుతో విరాజిల్లుతాడు. ధర్మరాజు ఇంకా ఇలా మాట్లాడుతున్నాడు, భూమాత వంటి క్షమ కలిగిన వాడికి విజయం త్వరగా సిద్ధిస్తుంది. క్షమాగుణం ఉన్నవాడికి అద్భుతమైన తేజస్సుతో పరాక్రమం ప్రకాశిస్తుంది. మరొక విషయం, దుర్యోధనుడికి క్షమాగుణం లేదు కనుక అతను తప్పక అధోగతి పాలవుతాడు అని అన్నాడు. ధర్మరాజు మాటలు విన్న ద్రౌపది, రాజా, నువ్వు ధర్మంతో ప్రవర్తిస్తున్నావు, కానీ శత్రువుల ఎడల క్షమాగుణం చూపించవచ్చా? వంచనను వంచనతోనే జయించాలి. ఓ విధాత, నువ్వు వంచన చేసేవాళ్లకు సుఖాన్ని, సంతోషాన్ని, అభివృద్ధిని ఇచ్చావు. ధర్మాన్ని పాటించే వారికి వాటిని తొలగించి దుఃఖాన్ని అందిస్తున్నావా? నీకు నయవంచుకులే బంధువులా, ధర్మాత్ములు శత్రువులా అని మరింత బాధపడింది ద్రౌపది. వెంటనే ధర్మరాజు, ద్రౌపది, నువ్వు పరమ నాస్తికురాలుగా మాట్లాడుతున్నావు, ఇది చాలా తప్పు. మార్కండేయుడు, వ్యాసుడు, నారదాది మహామునులు నన్ను ధర్మాత్ముడని గౌరవిస్తుంటే ఇతరులు నా పట్ల అధర్మంగా ఉంటే నేను ధర్మాన్ని తప్పాలా? ఇలా నేను ధర్మం తప్పి ప్రవర్తిస్తుంటే నేను చేసే పుణ్యకార్యాల ఫలితం నాకు దక్కుతుందా? పైపెచ్చు నువ్వు, దృష్టద్యుమ్నుడు పుణ్యకార్యాల ఫలితంగానే పుట్టారు కదా, ఆ సంగతి మరిచావా అని అన్నాడు. వెంటనే ద్రౌపది, కర్మఫలాలకి విధి కారణం కాదని నేను అనడం లేదు, కానీ కర్మ చేయడం మానవ ధర్మం కదా. ముందు మానవ ప్రయత్నం మొదలు పెడితే తరువాత దైవబలం తోడవుతుంది. అసలు ప్రయత్నమే మొదలు పెట్టకుండా దేవుడు చూసుకుంటాడు అని విచారిస్తూ కూర్చుంటే లాభం ఉండదు కదా అని అన్నది. ద్రౌపది మాటలను భీముడు కూడా సమర్థిస్తూ, అన్న, రాజ్యం మన తండ్రి తాతలది, దాన్ని ఇతరులకు ఇచ్చేసి ఇప్పుడు ధర్మము, నీతి అని మాటలు చెబుతున్నావు. అసలు చెడ్డవాళ్లను ధర్మబుద్ధితో గెలవడం సాధ్యమేనా? ఎప్పుడైనా శత్రువులను భుజపరాక్రమాలతోనే గెలవగలం, కానీ ధర్మసూత్రాలు చెబుతూ కూర్చుంటే విజయం రాదు కదా. పరాక్రమం లేనివాడు ఏం చేయాలా అని ఆలోచించాలి, కానీ నీలాంటి ధైర్యశాలి ఇలా కాలయాపన చేయొచ్చా? అసలు ఆ రోజు సభలోనే మనల్ని పరాభవించిన వారిని చంపేసి ఉంటే ఈనాడు ఇన్ని బాధలు పడేవాళ్ళం కాదు కదా. కానీ మీరు నీతులు చెబుతూ కౌరవులకి చులకనయ్యారు. ఇది మన పిరికితనానికి చిహ్నమని బయటవారు భావిస్తున్నారు, కానీ మీరు అనుసరిస్తున్నారే ఈ ధర్మం, దీనివల్ల మీతో పాటు మేము కూడా ఎంతో బాధను అనుభవిస్తున్నాం. మరోసారి సావధానంగా ఆలోచించండి, మోసాన్ని మోసంతోనే జయించాలి. మీ ఒప్పందాన్ని ఒక్కసారి మర్చిపోండి, కౌరవుల అంతం నేను చూస్తాను, సామంతరాజులంతా మనకే సాయం చేస్తారు అని భీముడు అన్నాడు. ధర్మరాజు భీముడితో, భీమా, నీ మాటలు చాలా ధర్మంగా ఉన్నాయి, కానీ క్షణకాల సుఖాల కోసం ఇచ్చిన మాట తప్పి అసత్య దోషానికి పాల్పడలేను. ఏది ఏమైనా ధర్మాన్ని వదిలే ప్రసక్తి లేదు. మనకి మంచి జరిగేదే ధర్మం వల్ల, అంటే ధర్మాచరణ వల్ల మాత్రమే. అందుకే నేను ఇలానే ఉంటాను అని అన్నాడు ధర్మరాజు. వెంటనే భీముడు, అన్న శత్రువుల రూపంలో చావు మన కోసం ఎదురుచూస్తోంది. మనం మరణించే లోపైన మనల్ని ఆ దుస్థితికి తీసుకొచ్చిన వాళ్లకు తప్పక బుద్ధి చెప్పాలి. శత్రువులపై పగ సాధించాలని నా మనసు ఊళ్ళూరుతుంది. సోదరుల దుఃఖాన్ని, ద్రౌపది బాధను తీర్చాల్సిన ధర్మపరమైన బాధ్యత కూడా మీ మీదనే ఉంది. మరి ఆ బాధ్యత మరిచి ఇలా శాంతి శాంతి క్షమ అని కూర్చుంటే విజయం లభిస్తుందా అని అన్నాడు భీమసేనుడు. ఇప్పుడు ఒక పద్యం వినగరు, తెలుగు పద్యం, సూరిబాబు గానం చేసింది.

అప్పుడు భీమసేనుడికి ధర్మరాజు ఇలా అంటున్నాడు, భీమసేన, నీకు అన్ని విషయాలను తెలుసుకునే తెలివి పుష్కలంగా ఉంది, కనుక నా మాటలు శ్రద్ధగా విను. కౌరవ సైన్యం ఎంతో పెద్దది. రాజసూయ యాగంలో మన చేతిలో ఓడిన రాజులంతా మన మీద పగతో కౌరవ సైన్యంలో చేరుతారు. కౌరవులు మహావీరులు. అంతేకాక భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు వంటి మహాయోధులు వారి వైపు ఉన్నారు. వాళ్లతో మనకి ఎటువంటి గొడవ లేకపోయినా వారు ఇంతవరకు కౌరవుల వద్దనే ఉన్నారు, కనుక ఆ విశ్వాస ధర్మాన్ని అనుసరించి మనతో యుద్ధం చేస్తారు. మనం ఈ యుద్ధ వీరులను గెలిస్తే కానీ దుర్యోధనుడితో యుద్ధానికి వెళ్ళలేము, కాబట్టి ఇది యుద్ధానికి తగిన సమయం కాదు అని అన్నాడు. పైగా యుద్ధం చేయటం ఇప్పుడు అంత క్షేమం కాదు. మొన్ననే ఒక గూఢచారిని కౌరవుల పాలన ఎలా ఉందో చూసి రమ్మని పంపాను. అతడు చెప్పిన విషయాలను విని కాస్త ఆశ్చర్యపోయాను. మన స్థాయిని దాటి దుర్యోధనుడు రాజులతో సంబంధాలను పెంచుకున్నాడు. కొంతమంది అతని వైపు ఆకర్షితులు అయ్యేలా చేశాడు. ఇప్పటికిప్పుడు మనం అతని మీదికి దండెత్తిన మన రాజ్యంలోని కొందరు ప్రజలు కూడా మనతో యుద్ధం చేయడానికి సిద్ధపడతారు. మన వైపు నుంచి ఎటువంటి ఉపద్రవం వచ్చినా దుర్యోధనుడు ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పటికప్పుడు తన బలగాన్ని మనకంటే రెండింతలు పెంచుకునే సన్నాహంలో ఉన్నాడు. వీటిని పరిశీలించాక నా మనసు ఆలోచనలో పడింది. మన సైన్యాన్ని సిద్ధం చేయటానికి చాలా సమయం పడుతుంది, అందుకే ఇది యుద్ధ సన్నాహ సమయం కాదని పదే పదే అంటున్నాను. సరిగ్గా అదే సమయానికి వ్యాసుడు ధర్మరాజు దగ్గరకు వచ్చాడు. ధర్మరాజు వ్యాసుడి రాకను గమనించి మహర్షికి తగిన విధంగా మర్యాదపూర్వక స్వాగతం పలికి వినయంగా నమస్కరించాడు. ఇది అత్యంత ప్రాయోజిత మంత్రవిద్య. ఈ విద్యను సాధన చేస్తే సర్వకాల సర్వావస్థలలోనూ ఆకలి దప్పికలను కలుగకుండా చేస్తుంది. కొంచెం ఇదైంది. సో ధర్మరాజు వ్యాసుడి రాకను గమనించి మహర్షికి తగిన విధంగా మర్యాదపూర్వక స్వాగతం పలికి వినయంగా నమస్కరించారు. తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల, పెద్దల పట్ల, అధికారుల పట్ల ఎంత వినయంగా ఉంటే అంత మంచి ఫలితాలను పొందవచ్చు. ధర్మరాజు చేసిన సేవలకు అతని వినయానికి వ్యాసుడు సంతృప్తి చెందాడు. వ్యాసుడి దర్శనం సమస్య నివారణలకు తగిన ఉపాయం లభించే నిదర్శనం. పాండురాజు మరణానంతరం ధర్మరాజు అతని సోదరులు, ధృతరాష్ట్రుడి కుమారులు పన్నిన కుట్రలకు ఏదో విధంగా బాధలు పడుతూనే ఉన్నారు. ఇప్పుడు అరణ్యంలో అనామకులుగా నివసించడానికి కారణం కూడా కౌరవులే. ఈ సంఘటనలు అన్నీ ధర్మరాజు మనసులో మెదులుతున్నాయి. ధర్మరాజు మనసుని గమనించిన వ్యాసుడు, ధర్మరాజా, సమస్యలు సముద్రంలో అలల వలె నిరంతరం వచ్చిపోతుంటాయి. ఆ అలలను దాచిన సముద్రంలా మన జీవితం నిశ్చలంగా ఉండాలి. వసంతం వచ్చే రోజులా నూతన జీవితాన్ని గడపాలంటే శిశిరం తాలూకు బాధల జ్ఞాపకాలను అనుభవించాలి. గ్రహణం వీడిన సూర్యుడిలా ప్రకాశించాలంటే కాలానికి తలవంచాలి. ప్రస్తుతం గురించి, గతం గురించి చర్చిస్తూ చింతిస్తూ కూర్చుంటే భవిష్యత్తులో భాగ్యం రాదు కదా. మీరు భవిష్యత్తులో సాధించవలసినది చాలా ఉంది. అందుకే ఈ సమయాన్ని సాధన కోసం వినియోగించుకోవాలి. ఈ విషయాలు చెప్పడం కోసమే నేను మీ వద్దకు వచ్చాను. నీకు ఇప్పుడు ప్రతిస్మృతి అనే మంత్రవిద్యను ఉపదేశిస్తాను అని వ్యాసుడు అంటున్నాడు. ఇది అత్యంత ప్రాయోజిత మంత్రవిద్య. ఈ విద్యను సాధన చేస్తే సర్వకాల సర్వావస్థలలోనూ ఆకలి దప్పికలను కలుగకుండా చేస్తుంది. తమ మనసును ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు అలసట చెందనీయకుండా ఉత్తేజితం చేస్తుంది. దీనిని నీ ద్వారా అర్జునుడికి చేరవేయి. ఆ ఉపదేశం విన్న అర్జునుడు తపోమార్గంలో దివ్యమైన అస్త్రాలను పొంది మీకు విజయం చేకూర్చుతాడు అని ధర్మరాజుకు ప్రతిస్మృతి మంత్రాన్ని ఉపదేశించాడు వ్యాసుడు. వ్యాసుని బోధకు పరమానంద భరితుడయ్యాడు ధర్మరాజు. వెంటనే, గురుదేవ, కాలం పెట్టిన ఈ పరీక్షలో మీ వంటి మహాత్ముల మార్గదర్శకాలే విజయానికి నాంది వాక్యాలు. ఎంతటి కఠిన పరిస్థితుల్లో అయినా సరే మాకు విజయం కలిగేట్టు ఆశీర్వదించండి అని ప్రార్థించాడు. ధర్మరాజా, విజయం మిమ్మల్ని తప్పక వరిస్తుంది. మీరు దృఢ సంకల్పంతో, మనోధైర్యంతో ముందుకు సాగండి. సంకల్పాన్ని మించిన ఆయుధమే లేదు కదా. మీ మనోధైర్యమే మీకు రక్ష.
కానీ మీరు ప్రస్తుత ప్రదేశాన్ని విడిచి వేరొక చోటికి వెళ్ళండి అని చెప్పి వ్యాసుడు అక్కడి నుండి ప్రయాణమయ్యాడు. ధర్మరాజు తన తమ్ముళ్లను తీసుకుని పలు విధాలుగా వారితో మాట్లాడుతూ, మనసులో భవిష్యత్ కార్యాచరణ గురించి మననం చేస్తూ, గతాన్ని తలుచుకొని చింతిస్తూ కామ్యకవనానికి చేరుకున్నాడు. వ్యాసుడి సూచన మేరకు పాండవులు భవిష్యత్తులో జరిగే మంచి కార్యాల గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. ఎవరికి వారు హఠాత్తుగా ఆపద వస్తే ఎలా సిద్ధం అవ్వాలో అభ్యాసం చేస్తున్నారు. ఒకనాడు ధర్మరాజు అర్జునుడితో, అర్జున, రాబోవు కాలంలో ఎటువంటి పరిస్థితులైనా ఎదురవ్వచ్చు, వాటిని తట్టుకోవటానికి అస్త్రబలం మనకు అవసరం. ఒకవేళ దాయాదులతో యుద్ధమే వస్తే భీష్మ ద్రోణ కర్ణ శల్యాదుల వద్ద బ్రహ్మాండమైన దివ్యాస్త్రాలు ఉన్నాయి. వాటి శక్తికి మన బలం అణువంతా కూడా సరిపోదు. వారిని గెలవాలంటే మనకు దివ్యమైన అస్త్రశస్త్రాలు పుష్కలంగా ఉండాలి. ఇందుకు ఒకే ఒక మార్గాన్ని వ్యాసుడు నాకు ఉపదేశించాడు. ఆ మంత్రాన్ని నీకు ఉపదేశిస్తాను. నువ్వు దాన్ని మననం చేస్తూ దేవతల వద్ద నుంచి దివ్యాస్త్రాలను సాధించు అని అన్నాడు ధర్మరాజు. ధర్మరాజు మాటలకు సరేనన్నాడు అర్జునుడు. వ్యాసుడి ద్వారా తాను ఉపదేశం పొందిన ప్రతిస్మృతి విద్యను అర్జునుడికి బోధించాడు ధర్మరాజు. ఇప్పుడు మరొక భక్తిగీతం వినండి.

0: ప్రతిస్మృతి విద్యను సాధన చేసిన అర్జునుడు తపస్సు చేయటానికి అనువైన ప్రదేశాన్ని వెతుకుతూ గంధమాధవ పర్వతం వైపు ప్రయాణమయ్యాడు. విల్లంబు చేపట్టి బాణాలను నిండుగా నింపుకొని సమస్త దివ్యాస్త్రాలను సంపాదించాలన్న కృతనిశ్చయంతో అడవి మార్గంలో వెళ్తున్న అర్జునుడికి ఎదురుగా ఒక ఋషి దర్శనమిచ్చాడు. ఓ బాణధారి, ఇది మహర్షులు నివసించే ప్రాంతం. మహాసాధుత్వం కలవారు నివసించే ఈ ప్రాంతానికి ఇన్ని ఆయుధాలు పట్టుకురావడం తగుదునా? ఈ ఆయుధాలను విడిచిపెట్టి నన్ను శరణు వేడుము అని అన్నాడు. ఋషి మాటలు విన్న అర్జునుడు ఎటువంటి సందేహం లేకుండా తన ఆయుధాలను విడిచి ఋషిని శరణు కోరాడు. వెంటనే ఋషి రూపంలో ఉన్న ఇంద్రుడు అర్జునుడికి దర్శనమిచ్చాడు. అర్జున, నువ్వు మహాపరాక్రమశాలివి, స్థిరచిత్తుడవు, విశేష ప్రజ్ఞ కలవాడివి. పెద్దల మాటను విని ఆచరించుటలో మహానేర్పరివి. నీలోని వినయానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. నీకు సశరీరంగా స్వర్గభోగాలను అనుగ్రహిస్తున్నాను. నాతో పాటు స్వర్గానికి రా అని పిలిచాడు. అప్పుడు అర్జునుడు ఇంద్రుడితో, మహేంద్ర, నీవిచ్చిన వరానికి నేను కృతజ్ఞుడిని, కానీ ఆ వరాన్ని నేను సమ్మతించలేను. నా సోదరులు విపరీత పరిస్థితుల్లో ఎటువంటి సహాయం లేని దుర్భరమైన రీతిలో ఉన్నారు. వాళ్ళను విడిచి నేను స్వర్గానికి రావటం అసాధ్యం అని అన్నాడు. అయితే దేవేంద్ర, అంతగా నాకు సహాయపడాలని మీరు అనుకుంటే దివ్యాస్త్రాలను సంపాదించే మార్గాన్ని ఉపదేశించండి అని అడిగాడు. పాండవ మధ్యముడి పలుకులు విన్న దేవేంద్రుడు, అర్జున, దేవదాన యక్షరాక్షస కిన్నర కింపురుష నాగాది నానా జాతులను సర్వకాల సర్వావస్థల వందు సంరక్షించి పోషించి తనలో లయం చేసుకునేవాడు పరమేశ్వరుడు. ఆయన అనుగ్రహం లభిస్తే సమస్త దివ్యాస్త్రాలు సునాయాసంగా లభిస్తాయి. శివుడు తన గురించి కఠోర తపస్సు చేసిన వారికి ఎటువంటి వరాలనైనా అనుగ్రహిస్తాడు. ముక్కంటి ముల్లోకాలకు ప్రీతిపాత్రుడు. ఆ శంకరుడిని నీ తపస్సుతో మెప్పించి సకల అస్త్రాలను వరంగా పొందు అని చెప్పాడు. అంతేకాదు అర్జున, పరమేశ్వరుడు తన గురించి దీక్ష చేసేవారికి కోరిందే కాక ఏమి కావాలో చూసి మరీ ఇస్తాడు. శివదీక్షకు అంత మహిమ ఉంది. శివదీక్ష చేయటం అంత సులభమైన విషయం కాదు. అత్యంత నిష్ఠతో బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ నిత్యం శివధ్యానంలో ఉంటూ మనస వాచ కర్మణ శివుణ్ణే మనసులో స్మరిస్తూ సర్వ ప్రాణకోటిలో శివుణ్ణి దర్శిస్తూ శివదీక్షను కొనసాగించాలి. దేవేంద్రుని మాటలు విన్న అర్జునుడు పరమేశ్వరుణ్ణి మెప్పించడానికి తపస్సు చేయాలని నిర్ణయించుకుని కీలాద్రి పర్వతానికి పయనమయ్యాడు. శుభ్రమైన నారబట్టలను కట్టుకుని స్వచ్ఛమైన ప్రకృతిని మనసు నిండా నింపుకొని ఒంటికాలు మీద నిలబడి తపస్సును ప్రారంభించాడు. తపస్సు మధ్యలో కొంతకాలం రాలిన ఆకులను ఆహారంగా, మరికొంతకాలం గాలిని, ఇంకొంతకాలం నీటిని, మరికొంతకాలం నిరాహారంగా తపస్సు చేస్తూనే ఉన్నాడు. మరికొంతకాలానికి చుట్టూ అగ్నులను పేర్చి మధ్యలో నిలబడి కఠోర తపస్సులో మునిగిపోయాడు. అర్జునుడి తపోజ్వాల అంతకంతకు పెరుగుతూ లోకాలన్నింటినీ దహించడం మొదలుపెట్టింది. ఆ జ్వాల వేడికి తట్టుకోలేక దేవతలు రక్షించమని శివుని వద్దకు వెళ్ళారు. దేవతలంతా శివుడితో, పరమేశ్వర, దీనబంధు, దయానిధో, పార్థుని తపోజ్వాలల వల్ల లోకాలు దహించుకుపోతున్నాయి. ఈ తపస్సు వల్ల ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయో మహాదేవ మమ్మల్ని రక్షించు అని ప్రార్థించారు. ఇటు అర్జునుడు ప్రచండ సూర్యుడిల అగ్నుల మధ్యలో నిలబడి తాను ఒక మహాజ్వాలాగ్నిలా తేజరిల్లుతున్నాడు. పరమేశ్వరుడు తన మనస్సులో అన్యభావం పుట్టడానికి వీలు లేకుండా మనసంతా మహాదేవుణ్ణి నిలుపుకొని తపస్సు సాగిస్తున్నాడు. అర్జునుడి తపస్సుకు అడవి అల్లాడుతోంది. పరమేశ్వరుడు పార్థుని తపస్సులో ఎంత నిష్ట ఉందో చూద్దామని బయలుదేరాడు. పశుపతి వెంట పార్వతీదేవి కూడా బయలుదేరింది. శివపార్వతులు స్వచ్ఛమైన నారవస్త్రాలు ధరించారు. నడుము భాగం నుంచి పక్షి ఈకలను అందంగా అలంకరించుకున్నారు. గురువింద గింజల దండలను మెడలో వేసుకున్నారు. తలపైన రంగు ఈకలను కుచ్చుగా చేసి ధరించారు. శివుని ఆకారం బోయవానిలా విశ్వవ్యాపితమైన తేజస్సుతో వెలిగిపోతోంది. భూమాత పరవశించేట్టుగా అడుగులు వేయడం మొదలుపెట్టారు ఆర్తత్రాణ పరాయణుడు శంకరుడు. స్వామి అడుగులే పరమపథానికి మార్గమని పార్వతీదేవి బోయవాని భార్య వేషంలో అనుసరించింది. నవయవనులైన పార్వతీ పరమేశ్వరులు బోయ రూపాల్లో అర్జునుడు తపస్సు చేస్తున్న ప్రాంతంలో తిరుగుతున్నారు. ఇప్పుడు మరొక కొన్ని ప్రకటనలు ఉన్నాయి, వినండి, తర్వాత కంటిన్యూ చేద్దాను.
1: మీరు వింటున్నారు తెలుగువాణి 2OOFM 98.5 అలవర్సలపై. ఇప్పుడు నిలయంలో సమయం 9:00 అయిందండి. కొన్ని ప్రకటనలు విందాము.
2: Apex Dental Center provides complete quality dentistry to the entire family at affordable prices. We have highly experienced dentists and specialists to address all your dental needs. Apex Dental provides general and children dentistry, cosmetic dentistry, implants, crowns and bridges. Apex Dental is located at 4 convenient locations: Liverpool, Balcombe Hills, Quakers Hill and Wentworthville. Make an appointment today. Please call 1-300-APEX-DENTAL. For details, please visit our website www.apexdentalcentre.com.au. Apex Dental has Telugu speaking dentists at all locations. Apex Dental Centre is a proud sponsor of Telugu Vani on 2000 FM.
3: Wins Taxation Services అన్ని రకములైన ఆదాయపు పన్ను మరియు సెల్ఫ్ మేనేజ్డ్ సూపర్ ఫండ్, నెగటివ్ గేరింగ్, ఇంకా హోమ్ అండ్ బిజినెస్ లోన్ వ్యవహారాల కోసం ఆస్ట్రేలియా టాక్సేషన్ రంగంలో ఎంతో అనుభవజ్ఞులైన శ్రీ కూచి శ్రీనివాసరావు గారిని 02-9893-7877 లేదా 04-13-36-2797 సంప్రదించండి. Wins Taxation Office is in George Street, Parramatta. You do your business and we do your business. Wins Taxation is a proud sponsor of Teluguvani on Radio 2OOFM 98.5.
4: Westmead Doctors is a medical centre committed to total family care. Westmead Doctors has a GP, allied health and many specialist services. Westmead Doctors have a psychologist, physiotherapist, dietitian, podiatrist and breastfeeding consultant. It also has paediatricians, newborn specialists and a physician who specialises in the health of elderly and senior citizens. Please note that Westmead Doctors have Telugu and Hindi speaking GPs and specialists. Westmead Doctors is located within the Coles Complex on Darcy Road, Westmead. Westmead Doctors is open 7 days a week and bulk billing is available. You can walk in or make an appointment by phoning 9687 4000 or online via our website www.westmeaddoctors.com.au. Westmead Doctors is a proud sponsor of Telugu Vani on Radio 2OOFM.
5: TaxStar, Taxation and Accounting Services. అన్ని రకాల ఆదాయపు పన్ను, బిజినెస్ ట్యాక్స్ రిటర్న్స్, GST, క్యాపిటల్ గెయిన్స్, న్యూ బిజినెస్ సెటప్, సెల్ఫ్ మేనేజ్డ్ సూపర్ ఫండ్ మరియు పేరోల్ సర్వీసెస్ కొరకు ఆస్ట్రేలియన్ టాక్సేషన్ అండ్ అకౌంటింగ్ రంగములో అపార అనుభవజ్ఞులు అయినటువంటి శ్రీ రాజా యలమంచి గారిని 04-33-428-744 లేదా raja@taxstar.com.au ద్వారా సంప్రదించగలరు. వీరి ఆఫీస్ అడ్రస్ సూట్ 208-34 Dumway, ఓరన్ పార్క్. TaxStar PTY Limited is proud sponsor of Telugu Vani Radio మరియు సిడ్నీ తెలుగు అసోసియేషన్.
1: ఇప్పుడు ఈ వారం ప్రశ్న మరొకసారి. ప్రశ్న ఏమిటంటే, ప్రసిద్ధిగాంచిన పశుపతినాథ ఆ దేవాలయం ఏ నదీ తీరంలో, ఏ ప్రాంతంలో ఉంది? ప్రశ్న మరొకసారి. ప్రసిద్ధిగాంచిన పశుపతినాథ దేవాలయం ఏ నదీ తీరంలో, ఏ ప్రాంతంలో ఉంది? ఈ ప్రశ్నకు సరైన సమాధానాన్ని 9:30 మన వెబ్సైట్ www.sydneytelugu.org ద్వారా తెలుపగలరు. ఇప్పుడు ప్రత్యేక కార్యక్రమంలోకి మళ్ళీ వెళ్ళిపోదాం.
0: నవయవనులైన పార్వతీ పరమేశ్వరులు బోయ రూపాల్లో అర్జునుడు తపస్సు చేస్తున్న ప్రాంతంలో తిరుగుతున్నారు. అడవిలో ఆమడ దూరంలో వరాహ రూపంలో సంచరించమని మూకాసురుడనే రాక్షసుణ్ణి ఆజ్ఞాపించాడు శంకరుడు. శివాజ్ఞ అంటూ మూకాసురుడు వరాహరూపం ధరించి వినటానికి అలవిగాని శబ్దంతో ఆ ప్రాంతమంతా తిరగటం మొదలుపెట్టాడు. మదించిన ఏనుగంత గర్వంతో వరాహం అటవీ ప్రాంతాన్ని చిందరవందర చేయటం మొదలుపెట్టింది. బలవంతమైన చెట్లను తన బలంతో నేలపడేట్టు చేస్తోంది. అడ్డు వచ్చిన వారిని తన ప్రచండ ప్రతాపంతో భయభ్రాంతులను చేస్తూ వీర విన్యాసాలు చేస్తుంది. సుందరమైన అటవీ ప్రాంతాన్ని సర్వనాశనం చేయడం మొదలుపెట్టింది. ఆ వరాహం చేసే పనికి ఆ ప్రాంతంలోని మునులు రక్షించమంటూ పరుగులు పెడుతున్నారు. అనేక విధాలుగా అరుపులు కేకలు పెడుతున్నారు. వరాహం చేసే అలజడికి మునులు పెట్టే అరుపులకి అర్జునుడు తపస్సు నుంచి బయటకు వచ్చాడు. తన తపోభంగానికి కారణం ఈ దుష్ట శూకరమేనని గుర్తించి దాన్ని మట్టుపెట్టడానికి విల్లంబులు తీసి ఎక్కుపెట్టాడు. మరోప్రక్క కిరాత రూపంలో ఉన్న శివుడు కూడా అర్జునుడికి పోటీగా విల్లు ఎక్కుపెట్టాడు. వరాహం ఎటుపోతే అటు బాణాలు సంధిస్తున్నాడు పార్థుడు. చాలా తెలివితో వరాహం ఆ బాణాలను తప్పించుకుంటూ పరుగులు పెడుతోంది. సహనం నశించిన అర్జునుడు వరాహం యొక్క గమనాన్ని అనుసరించి గురి చూసి బాణం వేశాడు. సరిగ్గా అదే సమయానికి కిరాతుడు కూడా బాణం విసిరాడు. రెండు బాణాలు వరాహానికి అటు ఇటు లోతుగా గుచ్చుకున్నాయి. వరాహం మరణించింది. ఇప్పుడు మరొక భక్తిగీతం వినండి.

ఉత్సాహపడ్డ అర్జునుడు మెరుపు తీగల వరాహం వద్దకు వచ్చాడు. తాను వేసిన బాణం తీస్తుండగా కిరాతుడు కూడా అక్కడికి వచ్చాడు. వచ్చి రావడంతోనే, "ఆగు ఆగు, ఈ పంది నీ వేసింది నేను. నా అంబు తగిలే ఇది పడింది. దీన్ని వదిలి నువ్వు దూరంగా పో" అంటూ కిరాతుడు ముందుకొచ్చాడు. కిరాతుని గర్వం చూసి అర్జునుడికి చిర్రెత్తుకొచ్చింది. "ఓదరా, నీకు ఎంత అహంకారం! దీన్ని నా బాణం వేటికి మట్టు పెడితే నిజం తెలియకుండా అది నీదని బెదిరిస్తున్నావే, ఇది న్యాయమా?" అంటూ ధీటుగా జవాబిచ్చాడు. వెంటనే కిరాతుడు, "ఎట్టెట్ట, నా అడవికొచ్చి నా అనుమతి లేకుండా నేను తరుముకొచ్చిన జంతువుని నువ్వు ఎలా చంపుతావు? నా అనుమతి లేనిదే ఇక్కడ ఏ ప్రాణి చావదయ్యా? ముందు నా గురించి బాగా తెలుసుకుని మాట్లాడు. నా పేరు చెబితే చెడ్డోళ్ళకి దడపుట్టి పరుగులు పెడతారు. నాతో స్నేహం చేస్తే మంచి జరుగుతుంది. కాబట్టి మంచికి చెడ్డకి ఈ లోకంలో నేనే అయ్యను అమ్మను" అంటూ అర్జునుడిని అవతలికి నెట్టి ముందుకు వచ్చాడు. అర్జునుడు కిరాతుని మాటలకు చేతలకు మరింత మండిపడ్డాడు. "ఏదో పోనీలే బోయవాడినని జాలి తలుస్తున్నాను. నా శక్తియుక్తులను పరిహాసం చేస్తే ఏమాత్రం సహించేది లేదు. మర్యాదగా ఈ వరాహాన్ని విడిచి దూరంగా పో. లేదంటే ఈ వరాహాన్ని చంపినట్టే నిన్ను పైలోకాలికి పంపుతాను" అంటూ అర్జునుడు ధీరుడిగా ముందుకు వచ్చాడు. "ఓ ఈ బాలతాపసి, వేలెడంత లేవు, నన్నే బెదిరిస్తున్నావే. నీ తాతలు తండ్రులే నా పాదాలపై పడి దండమెడతారు. నువ్వేంటి లేని ధైర్యాన్ని తెచ్చుకొని మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నావు? ఈ విల్లు చూసావా? ఇది ముల్లోకాలను గెలిచిన విల్లు. ఈ విల్లే ఈ పందిని చంపింది. దీనికి తన మన భేదం తెలియదు. దీని ముందు నీ శక్తి ఏమాత్రం చాలదు. మర్యాదగా నన్ను శరణు కోరు, లేదా నాతో యుద్ధం చేసి నీ బలపరాక్రమాలను నిరూపించుకో" అని కిరాతుడు అర్జునుడిని హెచ్చరించాడు. కిరాతుని మాటలు అర్జునుడిని మరింత రెచ్చగొట్టేలా చేశాయి. వెంటనే అర్జునుడు తన విల్లు తీసుకుని కిరాతుని మీదకు బాణాల వర్షం కురిపించాడు. అర్జునుడు కురిపించిన బాణాలు అన్నీ కిరాతునికి పూలు విసిరినట్టు తగిలాయి. కొన్ని బాణాలు పూలమాలగా మారి మెడలో పడ్డాయి. ఈ వింతకు ఆశ్చర్యపోయాడు పార్థుడు. నవ్వుకున్నాడు కిరాతుడు. కిరాతుని నవ్వు చూసి విపరీతమైన కోపంతో తన ప్రక్కన ఉన్న బండరాళ్లను అతనిపైకి విసిరాడు. బండరాళ్ల వర్షం కురిసినా కిరాతుని దేహం అణువంత కూడా తొణకలేదు, బెనకలేదు. రాళ్ళు విసిరడం వల్ల అర్జునుడు అలసట చెందాడు. ఆయన ఆయాసంతో కూలపడ్డాడు. అప్పుడు కిరాతుడు, "ఓ ఈ వీరుడా, ఇంతేనా నీ శక్తి ప్రతాపాలు? వీటిని విసరడానికే ఇంతలా డీలా పడ్డావే. ఇంకా నేను రంగంలోకి దిగితే క్షణం కూడా నా ముందు నిలబడవేమో. ఎందుకయ్యా ఇంతలా ఆవేశపడతావు? నీ శక్తి నా ముందు నిలవదని ఇప్పటికైనా తెలుసుకున్నావా? లేదా ఇంకా నాతో కయ్యానికి కాలు దువ్వుతావా?" అంటూ నవ్వాడు. ఓట మెరుగొని అర్జునుడు ఓపిక తెచ్చుకొని శరవేగంతో సరాసరి కిరాతుడిని కొట్టాడు. అయినా కిరాతుడు ఇంచు కూడా కదలలేదు. తాను కొట్టిన దెబ్బకు సామాన్యుడైతే ఎప్పుడో యమపురికి చేరేవాడు. కానీ ఈ కిరాతుడు సామాన్యుడు కాడు. ఇతనిలో ఏదో మహత్తర శక్తి ఉంది. లేదా ఏ రాక్షసుడో మాయారూపంలో నా తపస్సును ఆపటానికి వచ్చి ఉంటాడు అని అనుకుంటూ మళ్ళీ బలం తెచ్చుకొని ముందుకెళ్ళాడు. ఎంత పోరాడినా కిరాతునికి రవ్వంత అలసట కూడా కలగలేదు. పైగా కిరాతుని బలం రెండింతలు పెరిగింది. ఇంకా లాభం లేదనే అర్జునుడు అన్ని శక్తులను కూడగట్టుకుని చావో రేపో రేవో తేల్చుకునేలా పోరుకు వచ్చాడు. కిరాతునితో నేరుగా తలపడుతున్నాడు. కిరాతుని శక్తి ముందు అర్జునుడు నిలబడలేకపోతున్నాడు. కిరాతుని వల్ల అర్జునుడి శరీరం గాయాల పాలైంది. అయినా పోరాడుతున్నాడు. ఓడిపోతాను అని తెలిసిన అర్జునుడు మొక్కవోని దీక్షతో పోరాడుతూనే ఉన్నాడు. ఇప్పుడు మరొక భక్తిగీతం వినండి.

0: మీరు వింటున్నారు తెలుగువాణి 2000 FM 98.5 అలవర్సలపై. ఇప్పుడు నిలయంలో సమయం 9:20 అయిందండి. ఇప్పుడు ఒక ప్రకటన విందాము.
1: Are you looking for a comprehensive dental checkup and clean? At Lily's Dental, we offer a full checkup and clean for only $150. We also offer free consultations for all cosmetic treatments. Plus, great news for families. Kids who are eligible for $1,132 from Medicare, which is bulk billed for your convenience. And here's an extra treat. When you book an appointment for your child, they will receive free movie tickets once they complete their treatment. Visit us at 250 Marylands Road, Marylands 2160, and don't miss out. Call us today at 867-7570 to book your appointment. We look forward to taking care of your smile at Lily's Dental.
2: అర్జునుడు చూసిన శివన రూపం ఎలా ఉందంటే, వెండి కొండపై వెలిగే జ్యోతిస్వరూపంలా, సమస్త భువన భాండాలు కొలిచే మహామంగళ స్వరూపంలా ధగధగలాడిపోతోంది. ఎటువంటి అస్త్రశస్త్రాలు భేదించలేని దేహంపై తెల్లటి విభూతి అలుముకుని ఉంది. సమస్త సర్పజాతిని ఆభరణాలుగా ధరించాడు. గజధర్మం ధరించి దివ్యమంగళ సుందర సుకుమార తేజోరూపంతో ప్రకాశిస్తున్నాడు. శత్రువులను సైతం సమ్మోహితులను చేసే ఆ రూపాన్ని పార్థుడు తనివి తీరా చూస్తూ, హే పరమేశ్వర, నీలకంఠ, నిర్గుణ, నిరామయ, నిర్మల, నిర్వికార, కారుణ్యమూర్తి, సంహార దీప్తి, నాకు ఎంతటి అదృష్టం కలిగించావు స్వామి. అజ్ఞానంతో నిన్ను గుర్తించలేక అంధకార బంధురమై అహంకారమనే పంజరంలో చిక్కిన నా మనసును దారి మళ్లించడానికి వచ్చావా? ఈ వరాహమును వేటాడే కారణంతో నన్ను అనుగ్రహించడానికి వచ్చిన శంకర, తెలియక నీతో యుద్ధం చేసిన నన్ను మన్నించి అనుగ్రహించు దేవదేవా అంటూ ఆనంద బాష్పాభిషేకం చేశాడు అర్జునుడు. వెంటనే శివుడు, అర్జున, నీ వల్ల ఎంతో మంచి జరగాల్సి ఉంది. అందుకు ఇది సన్నద్ధ పరీక్ష. రాబో సంగ్రామంలో నువ్వు తప్పక విజయం సాధించాలంటే నీకు ఎంతో శక్తి అవసరం. నీ ధైర్య సాహసాలు మెచ్చుకుంటున్నాను. ఏ వరం కావాలో కోరుకో అని అన్నాడు. వెంటనే అర్జునుడు, స్వామి, నీ దయ లభించటమే ఒక దివ్య వరం. నా అజ్ఞానం వల్ల నీతో చాలా తప్పుగా మాట్లాడాను. నాయందు అనురాగంతో నా తప్పులను మన్నించి అనుగ్రహించి నాకు పాశుపతాస్త్రాన్ని ప్రసాదించు అని వేడుకున్నాడు. శివుడు అనుగ్రహించాడు. అర్జునుడికి పాశుపతాన్ని ఇస్తూ, అర్జున, ఇది అత్యంత మహిమాన్వితమైన అస్త్రం. దీనిని అల్పుల మీద ప్రయోగించవద్దు. సమస్త ఆయుధాల శక్తి దీనిలో ఉంది. ఇది రాబోయే సంగ్రామంలో నీకు విజయాన్ని అందిస్తుంది అని చెప్పి పరమేశ్వరుడు అంతర్ధానమయ్యాడు. అర్జునుడు పాశుపతాస్త్రాన్ని తీసుకుని పాండవుల దగ్గరికి వెళ్ళిపోయాడు. కొంతకాలం తరువాత శ్రీకృష్ణ భగవానుడి సారథ్యంలో కురుక్షేత్ర మహాసంగ్రామంలో పరమేశ్వరుని అనుగ్రహంతో పాండవులు కౌరవుల మీద విజయం సాధించారు. పరమేశ్వరుడు ధర్మస్వరూపుడు. ఆయనను ఆశ్రయిస్తే సాధించలేనిది ఏదీ లేదు కదా. సర్వం శివార్పణం. ఇంతటితో ఈ పాటతో ఈనాటి ప్రత్యేకాంశం సమాప్తం.

నన్ను విశ్వరూపము చూపించినావే, నన్ను దీవించినావే, కర్మ పరిపక్వము చేసి కై

ఇప్పుడు మీరు వింటున్నారు తెలుగువాణి 2OOO FM 98.5 అలవర్సలపై. ఈ వారం ప్రశ్న ఒకసారి. ప్రసిద్ధిగాంచిన పశుపతినాథ దేవాలయం ఏ నదీ తీరంలో ఏ ప్రాంతంలో ఉంది? దీనికి సరైన సమాధానాన్ని 9:30 మన వెబ్సైట్ www.sydneytelugu.org ద్వారా తెలియపరచగలరు. విజేతల్లో లాటరీ ద్వారా ఎంపిక చేసిన విజేతలకు ఒకరికి స్వాగత్ బిర్యానీ వారి $25 గిఫ్ట్ వోచర్ లభిస్తుంది. ఇప్పుడు నిలయంలో సమయం 9:30 అవుతుంది. కొద్దిసేపట్లో వార్తలు వింటారు.

ఈరోజు వార్తలను మీకు సమర్పిస్తున్నది కామేశ్వరి ఉడత. వార్తల్లోని విశేషాలు. పూరి శ్రీక్షేత్రంలో వైభవోపేతంగా రథయాత్ర, తరలివచ్చిన భక్తులు. దేశ విదేశాలకు చెందిన లక్షల మంది భక్తుల జయ జయధ్వానాల మధ్య ఒరిస్సాలోని పూరిలో జగన్నాథుని రథయాత్ర గురువారం శ్రీక్షేత్రం నుండి గుండీచా మందిరం వైపు కదిలింది. ఉదయం 8:50 గర్భగుడిలో జగన్నాథ, బలభద్ర, సుభద్రల గోప్య సేవలు పూర్తి చేసిన సేవాయత్తులు 9:00 స్వామివారి మెడలోని పూలమాలలు వెలుపలకు తెచ్చి రథాలకు ప్రతిష్ఠించారు. అనంతరం సుదర్శన, బలభద్ర, సుభద్ర, జగన్నాథునికి పొహండి చేపట్టారు. దివ్య విగ్రహాలను వెలు

0: తిప్పలకు తెచ్చి రథాలపై ఆసీనులను చేశారు. మధ్యాహ్నం తరువాత పూరి గోవర్ధన పీఠాధిపతి శంకరాచార్య నిశ్చలానంద సరస్వతి శిష్యగణంతో వచ్చారు. రథాలపై ముగ్గురు మూర్తుల సన్నిధిలో పూజలు చేశారు. అనంతరం పూరిరాజు గజపతి దివ్యసింగ్ దేవ్ రాజప్రాసాదం నుండి పల్లకీలో రథాలపైకి వచ్చి ఆనవాయితీ ప్రకారం చెరాపహరా చేశారు. ఈ క్రమంలో సేవలు ఆలస్యమై రథాలను లాగటం జాప్యమైంది. బలభద్రుడు, సుభద్ర, జగన్నాథుడి రథాలను వరుస క్రమంలో భక్తులు హరిబోల్, జై జగన్నాథ్ నినాదాల మధ్య ముందుకు తరలించారు. శుక్రవారం వీటిని గుండీచా వరకు తీసుకెళ్లారు. భారీ వర్షం కురుస్తున్నా సుమారు 12 లక్షల మంది భక్తులు పాల్గొన్నారని శ్రీక్షేత్ర పాలనాధికారి అరవింద పాడి చెప్పారు. భక్తులు భారీగా తరలిరావటంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా 100 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. జగన్నాథుని రథయాత్ర సందర్భంగా ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ రూపొందించిన సైకత శిల్పం ఆకట్టుకుంటోంది. ఒరిస్సాలోని పూరీ తీరంలో జగన్నాథుడి రూపాన్ని అందంగా తీర్చిదిద్దారు. ప్రధాన శిల్పం చుట్టూ ఇసుకతో దాదాపు 100 చిన్న రథాలను రూపొందించారు. ప్రముఖ గాయని ఎస్ జానకి అనారోగ్యంతో కన్నుమూత మూగబోయిన సినీ ప్రపంచం. మైసూరులో జరిగిన అంత్యక్రియలు. విఖ్యాత గాయని ఎస్ జానకి గత శనివారం తుదిశ్వాస విడిచారు. శ్వాస సంబంధ సమస్యలతో కర్ణాటకలోని మైసూర్లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. భాష ఏదైనా, బాణీ ఎలాంటిదైనా తన మధురగాత్రంతో పాటను అమృతతుల్యం చేసిన గొప్ప గాయని ఎస్ జానకి. స్వరాలకు అనుగుణంగా గాత్రాన్ని మార్చుకోగల అద్భుత శక్తి ఆమె సొంతం. తన పాటలతో దశాబ్దాలుగా శ్రోతల్ని ఆనందడోలికల్లో ఉర్రూతలూగించి తెలుగు నేలలో జానకమ్మగా ఖ్యాతిగాంచిన స్వర సామ్రాజ్ఞి సంగీత ప్రియుల్ని శోకసంద్రంలో ముంచేసి దివికేగారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్లలో 1938 ఏప్రిల్ 23న ఎస్ జానకి జన్మించారు. పేరుకు తెలుగు గాయనే అయినా దక్షిణ భారతంలోని ప్రతి చిత్ర పరిశ్రమ ఎస్ జానకి స్వరాన్ని తమదిగా భావించింది. 4 జాతీయ పురస్కారాలు, పలు రాష్ట్ర ప్రభుత్వాల అవార్డులు ఆమె సొంతమయ్యాయి. తెలుగులోనే 12 నంది అవార్డులు, కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుండి 11, తమిళనాడు నుండి 6, ఒరిస్సా నుండి 1 అవార్డు అందుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టుకు రికార్డు స్థాయిలో విరాళాల వెల్లువ. పాత ప్రివిలేజెస్ గడువు ముగుస్తుండటంతో పోటెత్తిన దాతలు. తిరుమల తిరుపతి ఆధ్వర్యంలోని వివిధ ట్రస్టులకు మంగళవారం రికార్డు స్థాయిలో విరాళాలు అందాయి. బుధవారం నుంచి దాతల ప్రివిలేజెస్ విధానంలో తిరుమల తిరుపతి దేవస్థానం మార్పులు తీసుకురానున్న నేపథ్యంలో పాత విధానం ద్వారా లబ్ధి పొందేందుకు దాతలు ఒక్కసారిగా పోటెత్తారు. దాంతో మంగళవారం ఒక్కరోజే ఏకంగా 96.98 కోట్ల విరాళాలు సమకూరాయి. అంతకుముందు వరకు విరాళాలు అందించిన వారికి పాత విధానం ప్రకారమే సదుపాయాలు కొనసాగిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించటమే ఈ భారీ స్పందనకు కారణం. ఒక్కరోజే 2460 మంది విరాళాలు సమర్పించారు. వీరిలో అత్యధికంగా ఆన్లైన్ ద్వారా సమర్పించిన వారు. 1 లక్ష రూపాయల నుండి 10 లక్షలలోపు 1212 మంది, 10 లక్షల నుండి 25 లక్షలలోపు 1246 మంది, 1 కోటి అంతకు పైగా 2 అందించారు. రాబోయే రోజుల్లో సామాన్య భక్తుల దర్శనాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలన్న ఉద్దేశ్యంతో దాతల ప్రివిలేజెస్ విధానంలో తిరుమల తిరుపతి దేవస్థానం మార్పులు చేసింది. ఇందులో భాగంగా దాతలకు కల్పించే సదుపాయాలను కొంతమేర తగ్గిస్తూ బుధవారం నుంచి నూతన పాలసీని అమలులోకి తెచ్చింది. మొట్టమొదటిసారిగా పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభించిన ప్రధాని. భారత రైల్వే చరిత్రలో నూతన శకం ఆరంభమైంది. రైల్వే రంగంలో పర్యావరణహిత విధానాలను ప్రవేశపెట్టే దిశగా కీలక ముందడుగు పడింది. దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్తో నడిచే రైలు శుక్రవారం పట్టాలెక్కింది. ఈ హైడ్రోజన్ రైలు తొలుత ఉత్తర రైల్వే పరిధిలోని జింద్ సోనిపట్ సెక్షన్లో నడుస్తుంది. 89 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. మధ్యలో 12 స్టేషన్స్లో ఆగుతుంది. ఈ హైడ్రోజన్ రైలును త్వరలోనే కల్కా, సిమ్లా వంటి సాంస్కృతిక వారసత్వ రైల్వే లైన్లోనూ ఈ పరిజ్ఞానాన్ని వినియోగంలోకి తీసుకొని రావాలని అధికారులు భావిస్తున్నారు. అంతరిక్షంలోకి ప్రధాని మోడీ పోస్ట్ కార్డ్. దేశంలోనే తొలిసారిగా ప్రైవేటుగా అభివృద్ధి చేసిన ఆర్బిట్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగానికి రంగం సిద్ధమైంది. మిషన్ ఆగమన్ పేరిట ఈరోజు ప్రయోగం నిర్వహించనున్నట్లు స్కైరూట్ ఏరోస్పేస్ ప్రకటించింది. ఈ ప్రయోగంలో భాగంగా ప్రధాని మోడీ రాసిన పోస్ట్ కార్డును కూడా తీసుకువెళ్లనున్నారు. దీనిపై మోడీ స్వహస్తాలతో వందే మాతరం అనే పదాన్ని రాశారు. అంతరిక్ష రంగంలో దేశ అభివృద్ధికి దోహదపడిన వ్యక్తులను గౌరవించటమే ఈ చర్యల వెనక ఉద్దేశమని స్కైరూట్ తెలిపింది. యుఎస్ ఫెడ్లో రఘురామ్ రాజన్కు కీలక బాధ్యతలు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్కు అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్లో మానిటరీ పాలసీలను సమీక్షించే బాధ్యతలను అప్పగించారు. ఇందుకోసం ఏర్పాటైన టాస్క్ ఫోర్స్లో రఘురామ్ రాజన్తో పాటు భారత సంతతికి చెందిన ఆర్థికవేత్త రాజ్ చెట్టి, మైక్రోసాఫ్ట్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆశా శర్మ కూడా ఉన్నారు. ఫెడరల్ రిజర్వ్ బ్యాలెన్స్ షీట్ సమీక్ష బాధ్యతలను ఈ టాస్క్ ఫోర్స్ నిర్వర్తించనుంది. విధాన రూపకల్పనల్లో ఎకనామిక్ డేటాను వినియోగించే అవకాశాలను ఈ బృందం పరిశీలిస్తుంది. తొలిసారి జపాన్ ఓపెన్ సెమీఫైనల్కు చేరిన పీవీ సింధు. తన సుదీర్ఘ కెరీర్లో తెలుగు తేజం పీవీ సింధు తొలిసారి జపాన్ ఓపెన్ సెమీఫైనల్కు చేరుకుంది. క్వార్టర్ ఫైనల్లో జపాన్ ప్లేయర్ నజోమీ ఒకుహురాతో పీవీ సింధు తలపడాల్సి ఉంది. కానీ ఒకుహురా వైదొలగటంతో సింధుకు వాకోవర్ లభించింది. దీంతో ఆమె సెమీఫైనల్కు వెళ్ళింది. 2 ఒలింపిక్ పతకాలను సాధించిన పీవీ సింధు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా జపాన్ ఓపెన్ సెమీఫైనల్కు చేరుకోలేకపోయింది. ఇప్పుడు సెమీస్లో ఒలింపిక్ ఛాంపియన్ చైనాకు చెందిన చాన్ యూఫైతో తలపడనుంది. అలాగే 15 ఏళ్ల తర్వాత భారత మహిళా షట్లర్ జపాన్ ఓపెన్ టోర్నీలో సెమీఫైనల్కు చేరుకోవటం గమనార్హం. ఇప్పుడు సింధు ఫైనల్కి చేరుకుంటే తొలి భారత మహిళా షట్లర్గా ఘనత సాధించే అవకాశం ఉంటుంది. అర్జెంటీనా వరుసగా 2వ సారి ఫీఫా ప్రపంచకప్ ఫైనల్కు చేరింది. ఫీఫా ప్రపంచకప్ డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా వరుసగా 2వ సారి ఫైనల్కు దూసుకెళ్లింది. ఇంగ్లండ్తో జరిగిన సెమీస్ మ్యాచ్లో 2-1 తేడాతో గెలుపొందింది. అర్జెంటీనా తరపున ఎంజో ఫెర్నాండెజ్, మార్టినెజ్లు గోల్స్ చేశారు. ఇంగ్లండ్ జట్టులో యాంథనీ గోర్డన్ 1 గోల్ చేశాడు. అర్జెంటీనా ఈ నెల 20న ఫైనల్లో స్పెయిన్తో పోటీ పడనుంది. ఈ మ్యాచ్లో ఓడిపోయిన ఇంగ్లండ్ ప్రపంచకప్లో 3వ స్థానం కోసం 19వ తేదీన ఫ్రాన్స్తో తలపడనుంది. అర్జెంటీనా 2 గోల్స్ వెనుక మెస్సీ పాత్ర కీలకం. ఇంజురీ టైంలోని 2వ నిమిషంలో సబ్స్టిట్యూట్ మార్టినెజ్కు అతడు బంతిని అందించాడు. అంతకుముందు 85వ నిమిషంలో ఫెర్నాండెజ్కు అసిస్ట్ అందించాడు. ఇదిలా ఉండగా అర్జెంటీనా ఇప్పటివరకు 3 సార్లు ఫీఫా వరల్డ్ కప్ గెలుచుకుంది. 3 సార్లు రన్నరప్గా నిలిచింది. ఒకవేళ ఫైనల్లో అర్జెంటీనా విజయం సాధిస్తే బ్రెజిల్ తరువాత వరుసగా 2 సార్లు ప్రపంచకప్ గెలిచిన జట్టుగా నిలుస్తుంది. ఈ వార్తలను ముగించే ముందు వార్తల్లోని ముఖ్యాంశాలు మరొకసారి. పూరి శ్రీక్షేత్రంలో వైభవోపేతంగా రథయాత్ర, తరలివచ్చిన భక్తులు. ప్రఖ్యాత గాయని ఎస్ జానకి అనారోగ్యంతో కన్నుమూత, మూగబోయిన సినీ ప్రపంచం, మైసూరులో జరిగిన అంత్యక్రియలు. పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభించిన ప్రధాని మోడీ. తొలిసారి జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ సెమీఫైనల్కు చేరిన పీవీ సింధు. అర్జెంటీనా వరుసగా 2వ సారి ఫీఫా ప్రపంచకప్ ఫైనల్లో స్పెయిన్తో తలపడనున్న అర్జెంటీనా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. ఇప్పుడు తర్వాతి కార్యక్రమం ముందుకు తీసుకెళ్తారు రామ్మూర్తి గారు.
1: నాకు ఎస్ జానకి గారితో చాలా పరిచయం అండి. సో నా ఆవిడ గురించి ఒక్క మాట చెప్తాను. ప్రఖ్యాత గాన కోకిల ఎస్ జానకమ్మ గారి మరణం అతి శోచనీయం. వ్యక్తిగతంగా నాకు జానకమ్మ గారు ఇక లేరన్న వాస్తవం నాకు తీరని లోటు. జానకమ్మ గారితో వాళ్ళ ఇంట ఇంకా కొన్ని సందర్భాలలో కలిసి గడిపిన క్షణాలు మరువలేని. అందులో జానకమ్మ గారు, బాల సరస్వతి గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, వాళ్ళ అందరూ కలిసి, మేము మా బాపు గారు కూడా కలిసి గడిపిన క్షణాలు ఎంతో సువర్ణ అక్షరాలతో నా జీవితంలో రాసుకోవాల్సినవి. బెంగళూరు ప్యాలెస్లో మా అబ్బాయి శివచరణ్ పెళ్లికి వచ్చి పాడుతా తీయగా పిల్లలతో పాటు జానకమ్మ గారు పాడిన సన్నివేశం నా మదిలో ఎప్పటికీ నిలిచిపోతుంది. తెలుగువాణి మాధ్యమం ద్వారా ప్రియమైన జానకమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా దేవుడిని వేడుకుంటున్నాను. ఇప్పుడు శ్రోతలు, మీరు విన్న పాశుపతాస్త్రం కథా సారాంశం ఏమనగా, కిరాతార్జునీయం మహాకవి భారవి రచించిన ప్రసిద్ధ సంస్కృత మహాకావ్యం మహాభారతంలోని అరణ్య పర్వంలోని కథ ఆధారంగా అర్జునుడు పాశుపతాస్త్రం పొందడం కోసం శివుని కోసం తపస్సు చేయడం, అనంతరం కిరాత రూపంలో ఉన్న శివునితో యుద్ధం చేసి అస్త్రం పొందడం ఇందులో ప్రధానాంశం. సంస్కృత సాహిత్యంలో బృహత్తయి అంటే మూడు పెద్ద కావ్యాల్లో మొదటిది కిరాతార్జునీయం. దీనిని భారవి రచించారు. భారవేరర్థ గౌరవం అని ప్రసిద్ధి. అంటే భారవి కావ్యం అర్థపుష్టి కలిగి ఉంటుందని అర్థం. ఈ కావ్యం అర్జునుని వీరత్వానికి, శివుని అనుగ్రహానికి ప్రతీకగా నిలుస్తుంది. పాండవులు వనవాసం చేస్తున్న సమయంలో కౌరవులతో యుద్ధం అనివార్యమని తెలిసిన అర్జునుడు దివ్యాస్త్రాలను సంపాదించడానికి ఇంద్రకీలాద్రి పర్వతం వైపు శివుని కోసం కఠోర తపస్సు చేస్తాడు. అర్జునుని తపస్సుకు మెచ్చిన శివుడు అతని అహంకారాన్ని పరీక్షించడానికి కిరాతకుని అంటే వేటగాడి రూపంలో వస్తాడు. అదే సమయంలో మూకాసురుడనే రాక్షసుడు వరాహ రూపంలో అర్జునునిపై దాడికి వస్తాడు. అర్జునుడు, కిరాత రూపంలో ఉన్న శివుడు ఒకే సమయంలో ఆ వరాహంపై బాణాలు వేస్తారు. పంది చనిపోయాక నేనే ముందుగా కొట్టాను అని అర్జునుడు, కాదు నేనే చంపాను అని కిరాతకుడు వాదించుకుంటారు. ఇప్పుడే విన్నారు కథ పూర్తిగా. వాదం కాస్త యుద్ధానికి దారితీస్తుంది. అర్జునుడు తన గాంధీవంతో 1000 బాణాలు కురిపించిన శివుడు వాటిని సులభంగా తిప్పికొడతాడు. అర్జునుని ధైర్య సాహసాలు పట్టుదల చూసి శివుడు ప్రసన్నుడవుతాడు. అర్జునుడు తను కొట్టింది కిరాత రూపంలో ఉన్నది పరమశివుడేనని తెలుసుకుని పాదాలపై పడతాడు. శివుడు ప్రత్యక్షమై అర్జునునికి పాశుపతాస్త్రాన్ని ప్రసాదించి యుద్ధంలో విజయం సిద్ధిస్తుందని ఆశీర్వదిస్తాడు. ఇందులోని సందేశం ఏమిటంటే, కిరాతార్జునీయం అహంకారాన్ని వీడి పట్టుదల మరియు భక్తితో లక్ష్యాన్ని సాధించవచ్చని చెబుతుంది. అలాగే సత్కర్మ కోసం అహంకారరహితమైన యుద్ధం ధర్మమని బోధిస్తుంది. ఇప్పుడు ఇంకో పాట, ఆఖరి పాట, ప్రత్యేకాంశం ఆఖరి పాట వినండి.

0: ఇప్పుడు మనం కొన్ని మన తెలుగువాణి ప్రకటనలు, ఎస్విటి ప్రకటనలు విందాము.
1: ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర ఆలయం హెలెన్స్బర్గ్ వారి ప్రకటన. సిడ్నీలో ఆధ్యాత్మిక అనుభూతికి హెలెన్స్బర్గ్లోని శ్రీ వెంకటేశ్వర ఆలయం సందర్శించండి. ఆలయానికి స్వచ్ఛంద సేవలు అందించడంలో ఆసక్తి గల భక్తులు వివరాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 04669168444. నంబర్ మరి ఒకసారి 04669168444. పండుగ రోజులు మరియు శని ఆది పబ్లిక్ హాలిడే రోజుల్లో ఆలయం ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు తెరవబడుతుంది. క్యాంటీన్ కూడా శని ఆది మరియు పబ్లిక్ హాలిడే రోజుల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తుంది. ఎస్విటి హెలెన్స్బర్గ్ ఈజ్ ఎ ప్రౌడ్ స్పాన్సర్ ఆఫ్ తెలుగువాణి ఆన్ రేడియో 2000 98.5 FM.
2: తెలుగువాణి కార్యక్రమాలకు ఆర్థిక ప్రోత్సాహం. సిడ్నీ తెలుగు అసోసియేషన్ వారి తెలుగువాణి కార్యక్రమాలు నిత్య నూతనంగా జనరంజకంగా సాగాలి అంటే శ్రోతలందరి ఆర్థిక మరియు హార్దిక సహాయం ఎంతో అవసరం. మీ ఇంట జరిగే శుభకార్యాలను, పుట్టినరోజు లేదా పెళ్లిరోజు పండుగలను తెలుగువాణి ద్వారా బంధుమిత్రులతో పంచుకోండి. శ్రోతల నుంచి శుభాకాంక్షలు అందుకోండి. తెలుగువాణి కార్యక్రమాలకు ఆర్థిక ప్రోత్సాహం అందించి తెలుగువాణి ప్రసారకులను ప్రోత్సహించండి. మీరు కోరితే మీకు నచ్చిన ఒక పాట కూడా వినిపించబడుతుంది.
3: పూర్తి వివరాల కొరకు తెలుగువాణి కోఆర్డినేటర్ శ్రీ మోహన్ కుమార్ పరసు గారిని 04192195265 పై సంప్రదించగలరు.
2: ఈమెయిల్ vani@sydneytelugu.org పై గానీ సంప్రదించగలరు.
0: ఇప్పుడు మన తెలుగువాణి ఇంకొక ప్రకటన విందామండి. మన తెలుగువాణి శ్రోతలకు, అందరి శ్రోతలకు ఒక గమనిక. ప్రతి శనివారం ప్రసారమయ్యే తెలుగువాణి కార్యక్రమం తదుపరి మంగళవారం రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు, ఇది సిడ్నీ సమయం ప్రకారము, రేడియో 2000 FM 98.5 MHz పై మళ్లీ ప్రసారం చేయబడుతుంది. దయచేసి ఈ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో, స్థానికంగానే కాక విదేశాల్లో ఉన్న వారితో కూడా పంచుకోండి. మీలో కొందరికి ఈ కొత్త సమయం కార్యక్రమాన్ని వినేందుకు మరింత అనుకూలంగా ఉండవచ్చు. మా వాణి కార్యక్రమాలను విని మా ప్రసారకులను ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు మనం ఈ వారం అడిగిన ప్రశ్నకు సమాధానం కొడూరి రామ్మూర్తి గారు పంచుకుంటారు. మనకి వెబ్ ద్వారా ఆన్సర్ చేసిన వారందరి నుండి లాటరీ ద్వారా ఎంపిక చేసింది ఎవరెవరు ఆన్సర్ చేశారనే వివరాలు నేను పంచుకుంటాను.
4: మేము అడిగిన ఈ వారం ప్రశ్న ప్రసిద్ధిగాంచిన పశుపతినాథ దేవాలయం ఏ నదీ తీరంలో ఉంది, ఏ ప్రాంతంలో ఉంది అని అడిగాం. అందుకు సరైన జవాబు నేపాల్ దేశంలోని ఖాట్మండూలో భాగమతి నది ఒడ్డున ఉంది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పశుపతినాథ దేవాలయం నేపాల్ దేశ రాజధాని అయిన ఖాట్మండూ నగరంలో ఉన్నది. ఇది భాగమతి నది ఒడ్డున నెలకొని ఉంది. నది వివరాలు, ఈ ఆలయం భాగమతి నదీ తీరాన తూర్పు శివార్లలో ఉంది. నదికి ఇరువైపులా విస్తరించి ఉన్న ఈ ఆలయ సముదాయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఖాట్మండూలోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేవలం కొద్ది మీటర్ల దూరంలో ఉంది. గమనిక, భారతదేశంలోని మధ్యప్రదేశ్ మందసౌర్లో కూడా పశుపతినాథ్ ఆలయం ఉంది. ఇది శివనా నది ఒడ్డున ఉంది. ఈ వారం మేము అడిగిన ప్రశ్న అది సమాధానాలు ఇచ్చిన శ్రోతల పేర్లను కామస్వీర్య గారు చదువుతారు.
0: తప్పకుండా అండి. ఈరోజు మనకి చాలామంది మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అందరూ కరెక్ట్ ఆన్సరే చెప్పారండి. అంటే భాగమతి నదీ తీరంలో ఖాట్మండూ నగరంలో నేపాల్ దేశంలో ఉంది అని. మనకి ఈరోజు సరైన సమాధానాలు చెప్పిన వారి వివరాలు అమల అవ్లా మెలోంబా నుండి, విజయా చావలి గారు ఈస్ట్ హిల్స్ నుంచి, రాంభద్రరావు అభినేని గారు స్ట్రాత్ఫీల్డ్ నుండి, స్వాతి యలమంచిలి మాస్టన్ పార్క్ నుండి, మూర్తి ఓలేటి వెస్ట్ పెనాట్ హిల్స్ నుండి, రాజేష్ సయ్యప్రెడ్డి వెస్ట్ మీడ్ నుండి, జ్యోతి లొల్లా వెస్ట్ పెనాట్ హిల్స్ నుండి, దీక్షిత దన్నాల బ్లాక్ టౌన్ నుండి, వెంకట్ మంచి రాజు హ్యారిస్ పార్క్ నుండి, సునీల్ తీర్థం ఎపింగ్ నుండి, సతీష్ బాబు వరదరాజు ఈస్ట్వుడ్ నుండి, అందరూ కరెక్ట్ సమాధానాలే చెప్పారండి. వారిలో లాటరీ ద్వారా మేము ఎంపిక చేసిన విజేత స్వాతి ఎలమంచిలి మాస్టన్ పార్క్ నుండి అండి. అందరికీ సమాధానాలు చెప్పిన అందరికీ తెలుగువాణి తరపున కృతజ్ఞతలు. విజేత స్వాతి ఎలమంచిలి గారికి మా అభినందనలండి. మీకు స్వాగత్ బిర్యానీ వారి నుండి $25 గిఫ్ట్ వోచర్ అందబడుతుంది. మా టీం మిమ్మల్ని ఎవరో ఒకళ్ళు ఈమెయిల్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ కాంటాక్ట్ చేస్తారు. థ్యాంక్స్ అండి.
4: స్వాతి ఎలమంచిలి గారు మీకు శుభాభినందనలు. త్వరలోనే మీకు తెలుగువాణి ద్వారా స్వాగత్ బిర్యానీ ఫుడ్ వోచర్ అందబడుతుంది.
0: తర్వాత ఇప్పుడు రామ్మూర్తి గారు, మీరు ఏమన్నా మన ప్రత్యేక కార్యక్రమంలో ముగింపు ఏదన్నా ఉన్నదా?
4: శ్రోతలు ఇందులో ఈ వారం ప్రశ్నలో పాల్గొన్న శ్రోతలందరికీ ధన్యవాదాలు.
0: ముగింపు కానీ మీరు ఒక పదం చెప్పేస్తే నేను ఇంకా మన కిరాతార్జునీయం పాట వేసేస్తాను.
4: ముందు వేసేయండి, తర్వాత
0: ఓకే
4: పాట అయ్యాక.
5: అని దేవతలు శివుని తొలియాడా, పరవశమున శివుడు తాండవం ఆడగా, కంపించెంతలో కైలాసమావేళ, కనిపించినంత అకాల ప్రళయజ్వాల, జగములేలిన

ఇక కొద్ది క్షణాల్లో ముగింపు కావస్తుంది కార్యక్రమం. ఈనాటి ప్రత్యేక అంశం పాశుపతాస్త్రం. నేను ఎన్నుకున్న నా మదిలో ఉన్న అసలు కారణం, క్రితం సంవత్సరం నేను నా శ్రీమతితో పాటు వారణాసి అయోధ్య యాత్ర చేసినప్పుడు కాశీ విశ్వనాథుని సన్నిధిలో విశ్వనాథుని ఎదుట అతి సమీపంలో, అంటే 1 మీటర్ కూడా లేదండి, పూజా నిమిత్తుడై అలాగే తెలివి తప్పి కూలబడిపోయాను. కొద్ది నిమిషాలు గడిచాక ఆ కాశీ విశ్వనాథుడే నాకు ఊపిరి పోసి సజీవుణ్ణి చేశాడు. ఇదొక వింత ఘట్టం. నన్ను పరీక్షించి ప్రాణం పోసిన ఆ మృత్యుంజయుడు కాశీ విశ్వనాథునికి అనన్య భక్తితో ఈ పాశుపతాస్త్రం వైభవాన్ని శ్రోతలందరితో పంచుకోవటం జరిగింది. ఈ నా కార్యక్రమం పాశుపతాస్త్రం ఆ దేవదేవుడు సర్వేశ్వరుడు కాశీ విశ్వనాథునికి అంకితం. ఈ కార్యక్రమానికి తాంత్రిక సహాయంతో పాటు అన్ని విధాలా సహకరించిన సౌభాగ్యవతి కామేశ్వరి గారికి నా అనేకానేక ధన్యవాదములు తెలియజేస్తున్నాను. నా ఈ ప్రయత్నంలో ఏవైనా తెలుగు ఉచ్చారణ దోషాలు ఉన్న ఎడల శ్రోతలు ఈ కోడులను మన్నించమని ప్రార్థిస్తున్నాను. ఇక శ్రోతలు ఎవరికైనా ఈనాటి కార్యక్రమం గురించి సందేహాలు ఉన్న ఎడల మన అసోసియేషన్ ఈమెయిల్ vani@sydneytelugu.com తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. శ్రోతల స్పందనే మాకు గొప్ప వరం. ఈ కార్యక్రమం మీకు సవినయంగా సమర్పించిన వారు మీ కోడూరు రామమూర్తి మరియు శ్రీమతి ఉడత కామేశ్వరి గారు. వచ్చే వారం ఇదే సమయానికి ఇవే అలవరసలలో ఒక మంచి అంశం, ప్రశంసలు వాటి ప్రభావం అన్న అంశంతో మీ ముందుకు వచ్చేవారు శ్రీమతి ప్రియా జూలూరు మరియు శ్రీమతి నీరజ నంబూరి గారు. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. జయ తెలుగు తల్లి.

0: नमस्ते नमस्ते नमस्ते नमः।
1: तेजस्वी अर्जुन, నీ శౌర్య ప్రతాపాలను మెచ్చాను, అభిష్టవరం కోరుకో. కరుణాంతరంగ గమనీయ రూప అసదృశమైన నీ దర్శన భాగ్యం పొందిన వారికి ఎంతకు మించిన కోరికలెక్కడి. తపం ఆరంభించినప్పుడు అస్త్రలాభం ఆశించాను, నీ నుండి పాశుపతం పొంది శత్రుం చేయుని కావాలనుకున్నా. కాని నీ దివ్య మంగళ రూపం దర్శించాక నాకు ఐహిక వరాలపై ఆశ నశించింది. పరమేశ్వర, ఇక నన్ను నీలో ఐక్యం చేసుకో.
2: వీరార్జున, జనన మరణములు కర్మబద్ధములైనవి, నీవు కారణ జన్ముడవు. ఈ జన్మలో ధర్మ సంస్థాపన మహత్కార్యంలో నీవు ఒక భాగస్వామివి. నీ అభీష్టమైన పాశుపతాస్త్రం అనుగ్రహిస్తున్నాను.
1: ధన్యోస్మి.
2: మరు జన్మలో తిన్నడివై పరిశుద్ధాంతరంగుడవై శివసాయుజ్యం పొందుతావు.
1: సర్వేశ్వరుని ఆజ్ఞ శిరసావహిస్తున్నాను.